0: కసల్ డాడీ లాగి ఉలేలేది
1: నా ఉలోన అజత్ ఉలేత సంగలే బరి మకై పొజిషన్ జి గర్జ్ అసలు
0: పొజిషన్ జి గర్జ్ అసంది యానా అసంది హెంగర్ అని ఓ దోన్ ఎక్రో జాగో వికను ఆమ్ తామ్ సంస వంట దియుంది తో మాతారు
1: త్యా విషంత డాడీ లాగి అజత్ ఉలేత ఆ సంగలే బరి తు కై గుడ్ న్యూస్ అసా
0: కితే
1: ఓయ్ आमचे या जाग्याक 50 लाखांची पार्टी रेडी असा
0: 50 लाख मातर एक दोन या 4 लाख देऊनचे बाकीचे आमीन सवंटे करचे या हल्लें त्रावचा की सिटीचा फ्लॅटान बसून इंडिपेंडेंट जाऊन राव्या
2: वीरा जीप सामान लय एक पोटो नसले कुटाम तिरकुटा कर नवांटे घालून पळे नका
0: आयलो పొట్టు హీరో బాపా అయితే ఇది పుత్ ఎక్వేరియం అంతా చమస్ లేక అప్పుడు అసో జాగ విశాల్ దిస్తా పుణ అర్షా కాపటా తనసు గొత్తు అప్పుడు బందడెంద సామన్ యా బందడెంతే సుటోను షేరా కోసం ఇండిపెండెంట్ జోన్ రావ్యా
2: అన్న సార్ తుక కోనే బందడ గలయా
0: కోనే గలునా ముచ పోట నస్ బుర్గెన్స్ మక ఎక్ బందడ
2: షే యా బైలా జా సిలెన్స్ तू ये दात घो जाऊन किती असे करताय
1: ए कोण रे तू कोण रे तू बरं अँड डॅडी लागे उलो नो ही आस्तू विकून ओ पैसे वांटे करू सांग
2: विली हंकर तुझ्या मेंदू आसडला
1: ए वय रे वय हंकर मुझ्या मेंदू आसडला किती आता तुझे ए किती रे तुझे వెంకటాంత బాల్ నాజల్ అరివుణ్ణి ముజలకి ఉలొంగతాయినే
2: ఉల్ట ఉలే నక విల్లి ఉల్ట ఉలే నక ముజ పెంతన్ బాల్ నాజలంతర ఇత్తో తెం దొడ నాన్న హె గర వృదా కుర్తోన
1: ఏ తుకా కిట్లే కామ సా తిట్లే కామ తుయ కెలార్ జలే जानवाय म्हणी दाखवून गेला रे जागृत
0: सेंटिमेंटल हिरो दोन दिवसाने या भाषणाची व्यवस्था केली झाली नंतर तुझी वाट तू कर मुझी मका
1: त्या विषयांत डॅडी लागे आज तो उलयता
0: हो आयले तुझे माणिक कोण येल्यान ताका काय गोत्तू ना म्हण चिंतीचे मातर हे लागे उलयताना हसून किळोन उलयता आता पळय नाटक असो
1: फाल्यां तूं वचून अबॉर्शन करे ना तर तुवें तुज्या बापायक अशें

0: ఆరు పండి నేను మాత్రం అయ్యే పండ్లక్క
1: అందవకే నేను మధుమే ఆవడవదాలజ్జ ఇంట్లోకి తాస ఉండిత
0: ఈ ఎన్నకేనంత నిక్ మధుమే ఇరజ్జమే
1: మధుమే ఆవడుందుండుమే పునడుంజి రెడ్ లైన్ ఉండు అప్పుడు నమ్మ ఆయనతో నీ ఊర్దనే తూదు మధుమే అది ఊర్దనే నీ పాపద పుణ్యంతో మధుమే అది మూలం సట్ల ఆపన ఐడియా
0: బొచ్చి మారా ఊర్ద బొచ్చి మారా ఈ ఏత పండల పూనడ తప్పును అవులు దూర తప్పును అల్తైనే మధుమే అది అంచే పోలై అవ మూలు బొచ్చి ఆ పోపే మారా
2: ಇತನೇಟ ಡಾಕ್ಟರ್ ದೇವದಾಸ್ ಕಾಪಿಕಾಡ್ ಅರ್ನ ಕತೆ ಸಂಭಾಷಣೆ ಗೀತರಚನೆ ಹಿನ್ನೆಲೆ ಗಾಯನ ಅಂಚನೆ ನಿರ್ದೇಶನ ಒಪ್ಪುನ ತುಳು ನಾಟಕ ಪಾರ್ವತಿ ಉಂದತ ನಾಲನೇ ಯಜ್ಞಕ್ಕೆ ಎಂಡರು ನಡಪಾದು ಕೊರ್ನಕುಲು ಚಾಪರ್ಕ ತಂಡದ ಕಲಾವಿದರು ಕೃಪೆ ಡಾಕ್ಟರ್ ದೇವದಾಸ್ ಕಾಪಿಕಾಡ್ ಚಾಪರ್ಕ ತಂಡ ನನ್ನ ದುಂಬುದ ಯಜ್ಞೆ ಎಲ್ಲದ ತುಳು ಪ್ರಸಾರಡು ಆತನೇಟ ಕೇನೊಂದುಪ್ಪಲೆ ರೇಡಿಯೋ ಸಾರಂಗ 107.8 FM ಒಂದು ರಂಗ್ ರಂಗದ ಬದುಕು

0: చలిగాలికి ముల్త కుజల పోపు నాతి
1: చిల్లి మగ
2: What happened is now?
3: Oh, it's because of water, Uncle. America da neere neere.
2: America da neere du kujal po tin gaya.
1: Hal ta neere du blade undu.
2: Maria de pol men ja ti
1: ba bol. Uncle,
2: alon te cover mal. Na rosa ji.
1: Cover
3: al. You meet my friend.
2: Oh ho ho ho.
1: Na friend ji ne.
3: You meet my uncle.
1: Oh,
2: oh nice man. Nice to meet you, gentleman. Your good name, please.
1: Sakalaka boom hula hula hula.
2: What is saying?
3: Oh, that means nice to meet you.
2: Oh, nice to meet you, gentleman. Your good name, please.
1: Panji Panji Puna.
2: Paul.
3: Yeah, his name, uncle.
2: Punage.
1: Huh? Punage. Papa current aagide saidi nodu.
3: Uncle.
1: Karinchide potunu Puna.
3: No, no, no.
2: Inda melan cover maarukme narasa ajme.
3: His name Panji Panji Puna, uncle.
2: Aha.
3: Yeah, okay, okay.
1: Panji maga mena inkini.
3: Panji Panji Puna.
2: Panji Panji Panji Puna.
3: You meet auntie.
1: Yeah.
3: Yeah.
1: Shaka yaka boom hula hula. Sukka dukka bakka patrika chalo chalo.
2: Aba anjuvai. Ye like a voice nikalna.
3: Okay uncle. Okay. Okay.
2: Take a seat.
3: Okay, thank you.
2: Take a seat Mr. Puna. Take a seat. Sit down. Sit down.
1: Jaagyo. Jaagyo.
2: Puna kullun mare re.
1: Puna kulli late attani cheptu unda jaagyo podi aiki.
2: Aha. Then how are you?
3: Okay.
2: Dhanraj.
3: Uncle. I think
2: ధనరాజ్ మండేవా మోనే తూదు పాతీర్ మండే తూచి అమెరికా దా నీరుడు పోతీ
1: అమెరికా మీదు పోతుంది
2: వర్షకర
1: మీనాడు
2: మూల వరీ అమ్మనాడు జోకులు లేక
3: లక్ష్మి
2: అమ్మగల మగకులు ఒంజే పద కొత్తాన్నే బేట కొత్తుంది మిగిలి ఆయన అవే బదులు నా గర్గస్వరుడు.
3: What's your education?
4: BSc.
3: Okay, it's enough.
2: Enough, huh?
3: Enough, uncle.
2: Enough, uncle. Enough, uncle. Enough, uncle. Enough, uncle. Enough, uncle. Enough, uncle. Enough, uncle. Enough,
1: uncle. IPS kalpa odindittini. IPS to entry anna pandir mulla height panji kammi innundu. Yaar pandi height kammi ittira malle jedeinu weight unnu. Yaavu neji pandi aviri murali dharari.
2: Murali dharar battu.
1: Battu aadharavadi.
2: Vandharavadi arnonji marla laka mom.
3: BSc.
2: IPS. ఆయన ఇన్నఫ్ పనుంది మూల కూడా మా ఐపీఎస్ పోతుంది ఇంకా ఐపీఎస్ వచ్చింది పక్క మూలకి టీవీఎస్ కలిపాయి
1: అంతే కాండి పేరు
3: పతంబర్తే
2: కమ్మి లేకపోండి అల్ఫాతేర్ నేను మాతాలు నప్పే పాతేర్
1: నన్ను పాత్ర కమ్మి అప్ప ఇంకా క్లాస్ రూమ్ పాట మనుపుడు పాత్ర ఇంగ్లీష్ సోషల్ పాఠం అనుకో విజయనగర సామ్రాజ్యం విద్యారణ్యులు స్థాపించారు అందరు విజయనగర సామ్రాజ్యం వైభవం తిన్నా మెరుగుతాయిత్తు అందరు విజయనగర సామ్రాజ్యతలి ముత్తు రట్టగలను రాజు బీదీయులు ఖర్చూరు నుండి మారాట మాడుతారు అందరు విజయనగర సామ్రాజ్యం ఇందు హాలు హంపి ఆగి